0: జర్నల పైష బేగ సెంగడి ధర్మ ది ఖాతర దెండలగా గ్యా
1: ఆ జద భారత ది మహారాణి నే పూరే దేశ ది ఆత్మ చాయి సంత బాబా